0: నమస్తంగా గమ్యే నమస్తస్థ రమ్యే నమస్తం జలాశ్రే నమస్తం నిరాశ్రే
1: నమస్తంగా
0: దేశే నమస్తం పేసే నమస్తం నిర్ధామ్య నమస్తం నిర్భామ్యే
1: నమో సర్వకాలే నమో సర్వదయాలే నమో సర్వరూపే నమో సర్వభూపే
0: నమో సర్వకాపే నమో సర్వతాపే నమో సర్వకాలే నమో సర్వపాలే నమో సర్వ గౌణే నమో సర్వ పౌణే నమో సర్వ రంగే నమో సర్వ పంగే
1: కాలే నమ

సగల సమగరి త్వమర సూత్ర తారి త్వమతే హో తుమరి గత మెత తుమహి జాని నానక దాస సదా।